0: సకల సాధు నమస్తే బోల దామృదుంగ
1: సకల సాధు నమస్తే బోల దామృదుంగ
0: హవా హ